మరి సతీ జన్నవు పక మరి ఉన్నావు మొక్కకో ఖేలైమా ఓరి ఓ మతిని బారా నిగలలే హాగైల చారి ఓ.